0: చిమినకు
1: నగ్గా
0: కాస్తా త్యాగాస్తా కసర్ నెయ్యాలా బంగడి నై మళ్ళా పశ్చిమినకు
1: నగ్గా
0: పశ్చిమినకు
1: నగ్గా
0: పశ్చిమినకు
1: నగ్గా
0: పశ్చిమినకు.